చిత్రం వన్ మ్యాన్ షో. రచన కైదప్రం. సంగీతం సురేష్ పీటర్స్. ఆలాపనం ఎంజి శ్రీకుమార్, కేఎస్ చిత్ర.

చిత్రం వన్ మ్యాన్ షో. రచన కైదప్రం. సంగీతం సురేష్ పీటర్స్. ఆలాపనం ఎంజి శ్రీకుమార్, కెఎస్ చిత్ర.